స్టడీ క్లాక్ల టైం 6:56 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఈనాటి కార్యక్రమాలు విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్ అండ్ మనం ఖమ్మంలో ఉన్న బుగ్గల అమరలింగేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ ఆలయంలో ముఖ్య విశేషాలు ఏంటి అంటే ఎండాకాలంలో కూడా శివలింగం వద్ద నీరు ఉండడం అండ్ ఆ నీటిని భక్తులు పవిత్ర తీర్థంగా భావించి తీసుకుంటూ ఉంటారంట. అండ్ ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం అండ్ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీగా భక్తులు వస్తారంట. అండ్ అడవులు పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందంట. అండ్ స్థానికుల నమ్మకం అంటే ఈ ఆలయాన్ని ఒకవేళ దర్శిస్తే మాత్రం స్థానికులు అక్కడ నమ్మేది ఏంటంటే మనశ్శాంతి కలుగుతుందని, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని అండ్ కుటుంబానికి శుభం జరుగుతుందని భక్తులు భావిస్తూ ఉంటారంట. సో ఇది ఖమ్మంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క కథ అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖమ్మంకి వెళ్తే ఆ గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. రైట్, స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాలు వైతియర్ ఆర్చే రాణా ప్రతాప్తో స్టూడెక్లోక్ల టైం 7:01 అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికీ జస్ట్ బిఫోర్ నేను బయట బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎండ మొత్తం చాలా వచ్చేసింది. అంటే లాస్ట్ ఇయర్ వింటర్లోనేమో ఆల్మోస్ట్ 8 అయినా సరే మబ్బు మబ్బుగా ఉంటుండే, కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అయినా సరే ఎండ వచ్చేసింది కదా. యా, సో ఎట్లా ఉంది మీ ఏరియాలో? ఎండలు మాత్రం చాలా గట్టిగా దంచి కొట్టేస్తున్నాయి. అండ్ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు పైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. 40 డిగ్రీ ప్లస్ వెళ్తూ ఉన్నది. అండ్ ఏమైనా సరే పనులుంటే ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసుకోండి, లేకుంటే ఈవినింగ్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు, రైట్? సో టైం ఇప్పుడు 7 అవుతుంది.

0: అండ్ ఇప్పుడిప్పుడు మీరు నిద్రలేచారు కాబట్టి వాట్స్ యువర్ ఫీలింగ్, హౌ యువర్ ఫీలింగ్, హౌస్ యువర్ డే గోయింగ్ అండ్ హౌ యువర్స్ డే స్టార్టెడ్ అని చెప్పేసి నాకు నాతో పంచుకోండి. మీరు నాకు ఎలా చెప్పాలి అంటే వాట్సాప్ త్రూ చెప్పొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 4023234822 నంబర్కి వాట్సాప్ చేసేయండి. అండ్ ఈ మార్నింగ్ ఎలా అనిపిస్తుంది మీకు అట్ రైట్ ద మూమెంట్ అని నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ మరోసారి షేర్ చేస్తున్నాం, 4023234822 అనే నెంబర్కి. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వస్తున్నాయి అండ్ ఈ సాంగ్ తర్వాత వాట్సాప్లో వచ్చిన మెసేజెస్ నేను రీడ్ అవుట్ చేసేస్తాను. సో స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇంకా పెడుతున్నారా బాలు, ఇంకెప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

స్టూడియో క్లిక్ల టైం 7:16 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఈనాటి మా కార్యక్రమాల్లో విత్ యూఆర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యావి గోట వాట్సాప్లో మెసేజ్. హాయ్ రాణా ప్రతాప్ గారు, గుడ్ మార్నింగ్ అండి అని చెప్పేసి మనకి శ్రవంతి గారు మెసేజ్ చేశారు. అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా హాయిగా ఉందండి అండ్ 8 o'clock నుంచి ఎండ చాలా బీభత్సంగా కొట్టేస్తుంది. అసలు బయటికి వెళ్ళాలంటే కూడా భయం ఇస్తుంది, అలా మా ఏరియాలో ఎండ ఉంది అని చెప్పేసి శ్రవంతి గారు మెసేజ్ చేశారు. అండ్ యా, హౌ యు ఆర్ ఫీలింగ్, హౌ యు ఆర్ డే స్టార్టెడ్, మీరు కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. రైట్, స్టేట్ యూనిట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇప్పుడు గీతా గోవిందం నుంచి మీకోసం సాంగ్.

స్టూడియో క్లోక్ల టైం 7:30 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్. అండ్ ఎస్, ఫిట్నెస్ అంటే కేవలం జిమ్ మాత్రమే కాదు, మన జీవన శైలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఫిట్నెస్ అంటే జిమ్, అండ్ సిక్స్ ప్యాక్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నిజమైన ఫిట్నెస్ అంటే మన శరీరం ఆరోగ్యంగా అండ్ చురుకుగా ఉండడం అన్నమాట. అది ఎలా అంటే, రోజుకి కేవలం 30 నిమిషాలు నడక చేస్తే చాలు. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, మనకు ఒత్తిడి తగ్గుతుంది, శరీరానికి ఉత్సాహం వస్తుంది, అండ్ నిద్ర బాగా పడుతుంది. అండ్ నిద్రకు ముందు ఫోన్ పట్టుకుంటే ఆ నిద్ర కూడా పట్టదు, కాబట్టి ఫోన్ దూరం పెట్టండి. రైట్, ఇంకా మంచి ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యం అన్నమాట. కేవలం జిమ్ వెళ్తున్నాం, మనం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తున్నాం, లేకపోతే జిమ్ పోతున్నాం కదా చాలు అని చెప్పేసి కాకుండా, ఇఫ్ సపోజ్ జిమ్ వెళ్ళే వాళ్ళకి కాకుండా, మనం మంచి ఆహారపు అలవాట్లు కూడా అలవర్చుకోవాలన్నమాట. ఎలా అంటే, ఎక్కువగా మనం వాటర్ తాగాలి, అండ్ ఇంటి వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, జంక్ ఫుడ్ని కంప్లీట్గా తగ్గించాలి, అండ్ ఉదయం అల్పాహారం మానకూడదు అన్నమాట. అండ్ ఇప్పుడు చింతమని చెప్పినా కదా, ఇప్పుడు చాలామంది గంటల తరబడి ఫోన్ ల్యాప్టాప్ ముందు కూర్చుంటున్నారు, కాబట్టి శరీరానికి కదలిక చాలా అవసరం. మెట్లు ఎక్కడం, చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ చేయడం, కాసేపు నడవడం, ఇలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. రైట్, సో స్ట్రైట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఒక సాంగ్, దీని తర్వాత అరెరే మనసా అంటూ ఒక సాంగ్ వస్తుంది, అండ్ దీని తర్వాత కమర్షియల్ బ్రేక్, మళ్ళీ

సాంగ్ తర్వాత నేను వచ్చేసాను. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ టైం 7:32. మీరేమైనా సరే చెప్పాలి కానీ హవ్ యువర్ డే స్టార్టెడ్ నాతో షేర్ చేసుకోవాలంటే నాకు వాట్సాప్ చేసేసండి. నా నంబర్ 4023234822 అనే నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేసండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

స్టూడియో క్లోక్లో టైం 7:43 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై. ఈనాటి మా కార్యక్రమాల్లో వైద్య రాజే రాణా ప్రతాప్ అండ్ మనం శరీర ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే అన్నమాట. ఈ మానసిక ఆరోగ్యం ఎలా మనకి వస్తుంది అండ్ ఎలా మెరుగుపడుతుంది అంటే యోగా, ధ్యానం, సంగీతం వినడం, మన ఎఫ్ఎం రెయిన్బో వినడం, కుటుంబంతో సమయం గడపడం మనసుకు ప్రశాంతత ఇస్తాయి. కాబట్టి అనారోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ప్రతిరోజు ఆరోగ్యానికి కొంత సమయం కేటాయించడం మంచిది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు, రైట్? సో స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సాంగ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్య అంశాలు. హైదరాబాద్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా గ్రోత్ కారిడార్పై నిన్న సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ వరిధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. జిల్లాలో అంచనాకు మించి 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని, ఇప్పటి వరకు 427 కేంద్రాల ద్వారా 120,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి తెలిపారు. ఈవేళటి తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రం బోర్డు ఖరారు చేసిందని టీజీ బీఐఈ కార్యదర్శి తెలిపారు. తెలంగాణ గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో ప్రవేశాన్ని నిర్వహించిన పరీక్షా ఫలితాలు సొసైటీ ప్రకటించింది. ఈ కళాశాలల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల వివరాలు వెబ్సైట్లో పొందుపరిచినట్టుగా తెలిపింది. సిబిఎస్ఈ 12 తరగతి పరీక్ష ఫలితాల్లో ఈసారి 85% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గగా బాలికలే పైచేసి సాధించారు. ఫెయిలైన విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ కోరుకునే వారికి జూలై 15 సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించబోతున్నట్టుగా బోర్డ్ వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 11,426 మంది విద్యార్థులు సిబిఎస్ఈ 12 తరగతి పరీక్షలు రాయగా 10,539 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేసి సాధించారు. బాలికలు 95.16% సత్తాచాటుగా, బాలురు 89.51% ఉత్తీర్ణత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఈరోజు జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని కేఆర్ఎంబీ వాయిదా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా

నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వినవచ్చు.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియో క్లాక్ల టైం 8:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాలు. అండ్ ప్రజెంట్ మనం వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో ఉన్నాం విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్ అండ్ యా. ఈరోజు హైదరాబాద్లో ఈవినింగ్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ జరుగుతుంది, అది కూడా మన ఆకాశవాణికి సంబంధించి మాట్లాడుకున్నాం. దాని గురించి ఇంకా చాలా చాలా ముచ్చట్లు ఉన్నాయి ఆఫ్టర్ దిస్ సాంగ్. సో స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లోక్లో టైం 8:10 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ 90 ఏళ్ళు ఆకాశవాణి 90 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం 6:30 సూర్యవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో పల్లె పాటల పండుగ జరుగుతుందన్నమాట. ఈరోజు స్పెషల్ అది అనమాట. సో అందరు ఆస్వాదితులే మరోసారి ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరైనా సరే రావచ్చు, వచ్చి మా పల్లె పాటల పండుగలో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు. సో స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఎస్ 2 o'clock టైం 8:25 అవుతుంది అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై. ఈరోజు నాటి మా కార్యక్రమాలు వైటీఆర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ వీ గాట్ అ మెసేజ్. రాణా గారు నమస్తే, శుభోదయం. ఆకాశవాణి 90 సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి మంగాభాస్కర్ గారు సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ మీకు కూడా ఆకాశవాణి భారత ప్రజాప్రసార రంగానికి ఓ మహోన్నత అధ్యయనం ఇది. 90 ఏళ్ల ప్రయాణంలో వార్తలు, సంగీతం, సాహిత్యం, వ్యవసాయం, విద్య, సంస్కృతి ఇలా ప్రతి రంగంలో కోట్లాది భారతీయుల జీవితాలలో మమేకమైపోయింది మన ఆకాశవాణి. అండ్ 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమై ఈ ప్రజాప్రసార సేవ తర్వాత ఆకాశవాణిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఇక స్వాతంత్ర సమర కాలం నుంచి దేశ నిర్మాణం వరకు యుద్ధాలు, ఎన్నికలు, ప్రకృతి విపత్తులు, జాతీయ వేడుకలు ఇలా ప్రతి కీలక ఘట్టాన్ని ప్రజలకు చేరవేసింది మన ఆకాశవాణి. ఇక గ్రామీణ భారతానికి వ్యవసాయ సలహాలు, యువతకు విజ్ఞానం, కళాకారులకు వేదిక, శ్రోతలకు వినోదం అందిస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇక ఎఫ్ఎం డిజిటల్ మొబైల్ యాప్స్ రూపంలో కొత్త తరానికి మరింత చేరువవుతూ 90 ఏళ్ల తర్వాత కూడా ఆకాశవాణి తన స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తుంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే లక్ష్యంతో ప్రజల గొంతుకగా నిలిచింది ఆకాశవాణికి 90 ఏళ్ల శుభాకాంక్షలు మీ నుంచి మా నుంచి తెలియజేస్తూ. అండ్ ఈ 90 సంవత్సరాల వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియం, సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఉంది కదా నాంపల్లి, అక్కడ పల్లెపాటల పండుగ ఈరోజు సాయంత్రం జరుగుతుంది 6:30. సో మీ అందరికీ ఇదే మా ఆహ్వానం, రండి వచ్చి ఎంజాయ్ చేయండి.

ఎస్, స్టూడియో క్లాక్లో టైం 8:42 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా కార్యక్రమాలు వైద్య ఆర్చే రాణా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మీరుంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 8:57 అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్య అంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంహెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో పలు మెగా గ్రోత్ కారిడార్స్ ఏర్పాటుకు నిర్ణయించారు. వరంగల్ కరీంనగర్ ఖమ్మం ప్రధాన కారిడార్గా, నల్గొండ యాదగిరిగుట్ట టెంపుల్ కారిడార్గా, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్లో టూరిజం కారిడార్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కృష్ణా పుష్కరాల దృష్ట్యా అలంపూర్ ఆలయంతో పాటు కొత్తగూడెం మహబూబ్ నగర్ ప్రాంతంలో ప్రత్యేక కారిడార్స్ రూపకల్పనకు దిశానిర్దేశం చేశారు. సారంగపూర్ మార్కెట్ యార్డ్ పరిశీలించిన బీజేపీ నేత మహేశ్వర్రెడ్డి రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సర్కారుకు భవిష్యత్తుండదన్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో ఐటీ పరిపాలన సమన్వయం చేసేందుకు ప్రత్యేక సీఎస్ అధ్యక్షతన ప్రభుత్వం జాయింట్ కమిటీ ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు సభ్యులుగా ఉండే ఈ కమిటీ మూడు కార్పొరేషన్లో ఉమ్మడి డిజిటల్ మౌలిక సదుపాయాల రూపకల్పనతో పాటుగా ఐటీ ఆధారిత సేవలు నిరంతరం పర్యవేక్షిస్తుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24తో ముగిలిన ఆయన గడువు పెంచుతూ కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 1986 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి 2023లో బాధ్యతలు చేపట్టగా కేంద్రం రెండోసారి ఆయన పదవీకాలం పొడిగించింది. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు, గాలిదుమారం బీభత్సం సృష్టించాయి. వేర్వేరు జిల్లాలు జరిగిన ప్రమాదాల్లో మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. తుఫాన్ దాటికి వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొల్లడమే కాకుండా అనేక నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ రోరింగ్ లైన్ మధ్యలో నెతన్యాహు రహస్యంగా యుఏఈ అధ్యక్షుడిని కలిశారని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే యుఏఈ దీన్ని ఖండించగా ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్తో చేతులు కలిపితే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. భారత్తో కుదుర్చుకున్న ఇంధన సరఫరా ఒప్పందాన్ని రష్యా ఖచ్చితంగా అమలు చేస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ ప్రకటించారు. తన భారత పర్యటనకు ముందు ప్రధాని మోదీని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా కొనియాడారు. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ ముందంజ వేశారు. నిన్న జరిగిన మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో 6 సీడ్ సింధు 21-9, 21-12 తేడాతో చైనీస్ తైపీ క్రీడాకారిణి సియా టాంగ్ను చిత్తు చేసి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

0: స్టూడియో క్లక్ల టైం 9:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ విత్ యువర్ అజయ్ రానా ప్రతాప్. అండ్ ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్ తన తర్వాత మాట్లాడేసుకుందాం మనం.
1: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం, అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

ఎస్, స్టూడియో క్లాక్ల టైం 9:15 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఇది ఐపీఎల్ సీజన్ కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 కాగానే టీవీలకు అతుక్కుపోయి లేకుండా మొబైల్ ఫోన్స్లలో మ్యాచ్ చూస్తుంటాం కదా. అయితే టీవీలలో చూసేవాళ్ళు కానీ మొబైల్లలో చూసేవాళ్ళు ఒక డాట్ బాల్ పడ్డప్పుడు అక్కడ ట్రీ సింబుల్ కనిపిస్తుంది, మనకి ఎంతమంది అబ్జర్వ్ చేశారు. యా, సో ఆ ట్రీ సింబుల్ ఎందుకు కనిపిస్తుందంటే మనందరికీ తెలుసు, అది ఒక్కో డాట్ బాల్ మొక్కలు నాటు, ఒక డాట్ బాల్ పడితే కొన్ని మొక్కలు నాటుతారు అని చెప్పేసి. అయితే నిజంగా నాటుతారా లేకుంటే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి నేను చిన్న రీసెర్చ్ చేస్తే, ఐపీఎల్లో ప్రతి డాట్ బాల్కు దేశంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నారంట. 2023 సీజన్ నుంచి ఇప్పటి వరకు మొత్తం సుమారుగా 641,000 పైగా మొక్కలు నాటారంట. అండ్ ప్రకృతిని కాపాడాలనే లక్ష్యంతో వాతావరణ మార్పులు, నేల సారాన్ని మెరుగుపరచడం అండ్ జీవ వైవిధ్యానికి పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారంట. అండ్ అత్యధికంగా ఈ చెట్లు ఎక్కడ నాటారంటే 2023 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా అస్సాంలో నాటారంట. 351,000 మొక్కలను నాటారు. దాని తర్వాత కేరళలో 260,000 మొక్కలు నాటారంట. హిమాచల్ ప్రదేశ్లో, గుజరాత్లో, మహారాష్ట్రలో కూడా భారీగా ప్లాంటేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయంట. అండ్ క్రీడలతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఐపీఎల్ వేదిక అవుతుందని చెప్పేసి కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఒక్కో డాట్ బాల్ ఒక కొత్త మొక్కకు నాంది అవుతుంది అంట. రైట్, సో ఇది అనమాట ఐపీఎల్ డాట్, ఒక్కో డాట్ బాల్ ఒక కొత్త మొక్కని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ లో టైం 9:26 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్. అండ్ వీ గాట్ ఏ మెసేజ్, హాయ్ రానా, దిస్ ప్రవల్క ఫ్రమ్ హైదరాబాద్ రైట్. అండ్ ఇప్పుడు జస్ట్ నో నేను ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి అండ్ బయట ఎండ దంచి కొట్టేస్తుంది, బట్ ఇక్కడ అక్కడక్కడ చల్ల గాలులు వీస్తున్నాయి అని చెప్పేసి న్యూస్ చేశాను, బట్ హైదరాబాద్లో మాత్రం ఆ గాలులు ఎక్కడ కనిపించట్లేదు. ఎండ మాత్రం చాలా బీభత్సంగా కొట్టేస్తుంది. అండ్ ఆకాశవాణి వింటున్న శ్రోతలందరూ హైడ్రేటెడ్గా ఉండండి అని చెప్పేసి చెప్పండి, అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి అని చెప్పండి నేను చెప్పినట్టుగా అని మెసేజ్ చేశారు. యా ష్యూర్ అండి, రైట్. సో విన్నారు కదా, వాటర్ ఎక్కువ తీసుకోండి, ఎండకి ఎమర్జెన్సీ ఉంటే మాత్రం బయటికి వెళ్ళకండి. అండ్ ఆఫ్టర్నూన్స్లో ట్రావెలింగ్ కానీ మన వర్క్స్ కానీ మన ఉంటే తగ్గించుకుంటే బెటర్, రైట్. అండ్ ఇఫ్ సపోజ్ లేదు, బోర్ కొడుతుంది ఇంట్లోనే ఉండాలంటే ఎఫ్ఎం రెయిన్బో ఆన్ చేయండి, మా పాటలు వింటూ మా షోని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

టుడే క్లాక్లో టైం 9:50 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యా, మరోసారి శ్రోతలందరికీ గుర్తు చేస్తున్నాను, ఈరోజు ఈవినింగ్ పల్లె పాటల పండుగ ఉంది ఆకాశవాణి 90 ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా. ఈరోజు ఈవినింగ్ సూర్యవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నాంపల్లిలో ఉంది, అక్కడ ఎన్టీఆర్ స్టేడియం, అంటే ఆ విశ్వవిద్యాలయంలోనే ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు పల్లె పాటల పండుగ ఉంది ఈవినింగ్ 6:30కి. సో ఆల్ ఆర్ వెల్కమ్, రండి, మా ఆకాశవాణి తరఫున ఇన్వైట్ చేస్తున్నాం, వచ్చి పల్లె పాటల పండుగని ఎంజాయ్ చేయండి.

ఎస్ 2 o'clock టైం 9:53 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్ అండ్ యా. ఈరోజు మనకు మెసేజ్ వచ్చింది, హాయ్ రానా, ఈరోజు మా ఫ్రెండ్ జవాల్ డబ్కే ప్రమోద్ అండ్ సంధ్యా రాణి వాళ్ళ మ్యారేజ్ ఉంది, సో విష్ దెమ్ అండ్ శ్రీరస్తు శుభమస్తు సాంగ్ వేయండి అని చెప్పేసి మనకి మెసేజ్ వచ్చింది ఫ్రమ్ దేర్ 10th ఫ్రెండ్స్ ఎక్సమ్స్. యా, సో ఈరోజు మ్యారేజ్ చేసుకుంటున్న ప్రమోద్ అండ్ సంధ్యారాణికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ యా, మీకోసం ఈ సాంగ్.

ఎస్, టుడే క్లాక్లో టైం 9:58 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యా, ఎగ్జాక్ట్లీ 10 o'clock న్యూస్ హెడ్లైన్స్ వింటారు. అండ్ ఈ రాల్టీతో నా షో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మ్యూజికల్ జర్నీను మీతో ట్రావెల్ చేయడానికి నైని శ్రీ వైష్ణవి రెడీగా ఉన్నారు. రైట్, సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ స్టే హైడ్రేటెడ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరలు ఖరారు చేసింది. సాగు ఖర్చుపై కనీసం 50% అదనపు ధర లభించేలా ఎంఎస్పీ నిర్ణయించారు. పొద్దుతిరుగుడు గింజలపై అత్యధికంగా 602 రూపాయలు పెరుగుదల ఉండగా ఆహార భద్రత, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి పెంచేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ భారీ కేటాయింపులతో స్వదేశీ ఇంధన భద్రత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో ఆదాయం పెరిగి రైతులకెంతో మేలు కలుగుతుందని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. అనుసంధానిత బలోపేతానికి, వాణిజ్యం పెంపుదలకు ఇతర నిర్ణయాలు దోహదం చేస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 2026 సెప్టెంబర్ వరకు తక్షణ నిషేధం విధించింది. ముడి, తెల్ల శుద్ది చేసిన చక్కెర్లకు ఇది వర్తిస్తుందని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. అయితే ఆహార భద్రత కోసం ఇతర దేశాలకు పంపే షిప్మెంట్లు యూరోపియన్ యూనియన్, అమెరికా కోటాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. ఇప్పటికే రవాణా నిల్వలకు ఎలాంటి ఆటంకం ఉండదని కేంద్రం తెలిపింది. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. గ్లోబల్ గవర్నెన్స్, సంస్కరణలు, పరస్పర ప్రయోజనాలపై చర్చించనున్న సభ్యదేశాల ప్రతినిధులు ప్రధాని మోదీని కూడా కలవనున్నారు. బ్రిక్స్ N20 ఇతివృత్తంతో సాగే ఈ సదస్సులో ఆవిష్కరణలు, సహకారం, ప్రపంచ సవాళ్లపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇరాన్ యుద్దం, ప్రపంచ ఇంధన సంక్షోభం, కృత్రిమ మీద, వాణిజ్య ఉద్రిక్తతలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ అస్థిరత నెలకొన్న తరుణంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరపరిచేందుకు ఈ కీలక సమావేశం వేదిక కానుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఇరు జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వినవచ్చు.

0: Namaste, Hyderabad. You are listening to FM Rainbow 101.9 Akashvani. Yes, how are you all doing today? Today in the studio, guess what? I'm not alone. There is one talented RJ right beside me in the studio. She is none other than Surabhi Jain. Yes, she'll also be speaking lots and lots of interesting topics with you today. And I'm also going to share lots and lots of interesting and fun topics. Today is going to be a fun ride, and I must say. Yes, honestly यार, life ना एक strange playlist की तरह होती है. कभी romantic song चल रहा होता है और next minute bank balance देख के sad background music start हो जाता है. और summer भी इतना serious चल रहा है कि fridge का cold water भी बोल रहा होगा, भाई मुझे भी थोड़ा rest दे दो. But you know what, despite all the traffic, deadlines, missed alarms, और कल से पक्का healthy lifestyle start करूँगा वाला promises, we still show up every single day. और वही तो स्पेशल है ना. सो वेर एवर यू आर डूइंग वॉट एवर राइट नाउ, ड्राइविंग, वर्किंग, चाय पीते हुए या बस ईयरफोन्स लगा के बॉस से बच के लिसनिंग मोड में हो, वेलकम टू द वाइब, वेलकम टू द मैडनेस एंड वेलकम टू आर लिल हैप्पी स्पेस. स्टे ट्यून्ड, क्योंकि आज बातें भी होगी, मस्ती भी होगा, म्यूजिक भी होगा और मूड फुल ऑन सेट करेंगे. चलिए शुरू करते हैं आफ्टर दिस कमर्शियल स्पॉट.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఇండియాకు బయలుదేరిన ఎంవీ సన్షైన్ ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా హర్ముజ్ జలసంధి దాటింది. యుద్దం మొదలయ్యాక పర్షియన్ గల్ఫ్ నుంచి ఇండియాకు వస్తున్న 15వ ఎల్పీజీ నౌకని సంబంధిత వర్గాలు తెలిపాయి. సింగరేణి సంస్థను లాభాల బాటలు నడిపిస్తేనే రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం 9 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం రంగం సిద్దం చేస్తుంది. బొగ్గు నిల్వలు నిండుకుని మూతపడుతున్న గనుల స్థానంలో కొత్త గనులు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో చేయూత పెన్షనర్ల జాబితా నుంచి మృతుల పేర్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి వచ్చే నెల 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. చనిపోయిన వారి పేర్లు తొలగించే ముందు గ్రామసభ, వార్డు సభలు నిర్వహిస్తారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకాల అనుభవంగా మామిడి ఆవకాయ తయారీ వర్క్షాప్ ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లో బేగంపేట్ ది ప్లాజాలో నిర్వహిస్తారు. రాష్ట్రంలో నిన్న నిర్వహించిన పాలిసెట్ 2026కు 92.10% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 106,439 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 98,028 మంది పరీక్షకు హాజరైనట్టుగా పాలిసెట్ చైర్మన్ శ్రీ దేవసేన తెలియజేశారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 27న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. సైకాలజీ అండ్ పారాసైకాలజీ విభాగంలో పరిశోధన పూర్తి చేసిన ఉళ్ళా భాస్కర్ విజయకుమార్కు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ లభించింది. న్యాయమూర్తుల తీర్పులు వెనుక ఉండే మనస్తత్వాన్ని, సామాజిక సంస్కృతిని జోసెఫ్ షైన్ కేసు ఆధారంగా ఆయన విశ్లేషించారు. వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. కేరళ రాష్ట నూతన ముఖ్యమంత్రి పేరును ఈరోజు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. పినరయి విజయన్ నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి యూడీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ 9 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా చైనా సంబంధాల్లో తైవాన్ అంశమే అత్యంత కీలకమైందని, దీన్ని సరిగ్గా పరిష్కరించుకోకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని జిన్పింగ్ హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్

ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్న.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటల

0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్ల సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.

కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

बात ज़्यादा और फ़ोन कम यूज़ करते, या हैंड रिटन लेटर्स जिनका रिप्लाई आने का एक्साइटमेंट ही अलग होता था, या फिर नानी का घर की समर हॉलीडेज, गली क्रिकेट, दूरदर्शन की कार्टून्स, फैमिली के साथ एक एक ही रूम में बैठकर टीवी देखना। सच बताओ, एक टेक्नोलॉजी ने लाइफ इजी तो बना दी, लेकिन पुराने दिनों में जो वॉर्म थी ना, वो कुछ और ही थी। वो बिना रीजन फ्रेंड्स के घर चले जाना, लाइट चली गई तो सब टेरेस में मिलना, रेडियो पे गाने सुनना और छोटी छोटी चीज़ों में खुशी मिलना। పాతి రోజుల్లో ఏదైనా ఒక విషయం మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుంటుందని మీకు అనిపించింది ఏదైనా ఉంటే, అది సమ్మర్ హాలిడేసా, ఇంటి ముందు అందరు కలిసి కబుర్లు చెప్పుకోవడమా, పాత పాటల, లేక ఫోన్స్ లేకుండా మనుషులు మనుషులతో ఎక్కువగా మాట్లాడుకునే రోజుల. టు షేర్ యువర్ థాట్స్ ప్లీజ్ కాల్ అస్ ఆన్ నెంబర్ 0402323 0030, 0402323 4821, 0402970471. లిజన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనతో కాలర్ లైన్లో ఉన్నారు రమణయ్య గారు.
1: హలో,
0: నమస్తే రమణయ్య గారు.
1: నమస్తే మా శ్రీ వైష్ణవి.
0: హలో,
1: నమస్తే తల్లి.
0: హలో,
1: చెప్పమ్మా, మాట్లాడుతున్నా. హలో,
0: రమణయ్య గారు వినిపిస్తుందా?
1: వినపడుతుందమ్మా.
0: టాపిక్ విన్నారు కదండి.
1: విన్నానమ్మా.
0: చెప్పండి, మీరేమనుకుంటున్నారు?
1: నేను పాత రోజుల్లో అయితే మా పొలం దగ్గరికి 2 కిలోమీటర్లు ఉండేది.
0: అవునా?
1: 2-3 సార్లు పోయేస్తా అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా. ఇప్పుడు ఆ అవకాశం వస్తే పోయేస్తారు. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే కష్టం ఉంది, కానీ అంత దూరం పోలేము, చేయలేము. ఏజ్ బాగా కదా, అటువంటి అవకాశం వస్తే అట్లా పోదాము అనిపిస్తుంది.
0: అవునండి, నిజమే. ఆ ప్రశాంతత వేరేలా ఉంటుంది.
1: మధ్యలో ఆ చెట్టు బత్తాయి చెట్టు ఉండేది మాకు 700. ఆ బత్తాయి చెట్టులో నీళ్లు పడతా ఉంటే, నీళ్లు వస్తూ ఉంటే అక్కడ మంచి వేసుకుని పడుకుంటే నీరు పారేటప్పుడు చల్లగా గాలి వస్తూ ఉంటే, తర్వాత మా కొడుతోడు ఉండే ఆవుతోడు ఉండేది ఒకటి, అది పెట్టి నాస్తా ఉంటే చీలు వస్తూ ఉంటే ఎంత బాగుండేదో, హాయిగా ఉంటుంది.
0: అవునండి, మీరు చెప్తుంటేనే నేను అది ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచిగా చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, దట్స్ సో నైస్, రైట్? ఎస్, లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and we have RJ
2: Surbhi.
1: Yes. So, as I said you before the topic, పాత రోజుల్లో ఏదైనా ఒక విషయం మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుంటుందని మీకు అనిపించేది ఏంటి? ఆజ్ సవాల్ హే పురానే జమానేకి ఓ కౌన్ సీ ఎక్ చీజ్ హే జో ఆప్ చాతే ఓ కి ఫిర్ సే వాపస్ ఆ జాయ్. హానెస్ట్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ సుర్బి, ఐ విష్ ఐ కుడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఓల్డ్ టైమ్స్. ఐ థింక్ ఐ వుడ్ సీ అన్హరిడ్ కాన్వర్జేషన్స్ ఆర్లియర్ పీపుల్ యూస్ టు సిట్ టుగెదర్ వితౌట్ చెకింగ్ ఫోన్స్ ఎవ్రీ 2 మినిట్స్ టెరెస్ పే, యునో చర్చ, ఈవినింగ్ చాయ్ డిస్కషన్స్, random visits to relatives' house without texting before coming, right?
2: Yeah.
1: Culture. There was something very warm about that. Now, everybody is connected online, but sometimes emotionally disconnected offline. We react instantly to stories, but delay in real conversations. What do you think, Surbhi?
2: बिल्कुल सही बोल रहे हो आप. मुझे भी वैष्णवी यही लगता है. बहुत सी चीज़ें हैं जो आज के टाइम हम मिस कर देते हैं. स्पेशली जब वो स्कूल से जल्दी आती थी और एक साइड बैग का फेंकना और साथ में आने का मोगली के आने का इंतज़ार करना. और सिर्फ मुझे मोगली नहीं देखना होता था, मोगली देखने के लिए मेरे छोटे भाई बहन, साथ में इवन मेरी जो दादी थी वो भी देख लेती थी. तब ये नहीं था कि एक बच्चा दूसरे कमरे में बैठा हुआ है, वो अलग कुछ देख रहा है, मैं कुछ अलग देख रही हूँ. वो दैट मोमेंट जब घर में हम एक साथ, घर का सब काम एक साथ रुक जाता था और पूरा घर एक साथ बैठ कर टीवी देखता था. नो फोन, नो डिस्ट्रैक्शंस, सिर्फ एक छोटा सा टीवी और बहुत बड़ी हैप्पीनेस. मोगली की जंगल वाली दुनिया में उसका जंगल जंगल बात चली है और दूसरी तरफ रामायण की डिवाइन स्टोरीज, हर एपिसोड में एक सीख, एक इमोशन और एक अलग ही कनेक्शन होता था. वो वैष्णवी वो मोमेंट फिर से मिलना मुझे लगता है अब तो पॉसिबल नहीं है इस टेक्नोलॉजी की दुनिया में. सो रियली आई एम मिसिंग दोज.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. We have a caller with us. Hello.
2: Very, very, very, very good afternoon, Vaishnavi Garu, Srinivas Rao, Malik Pekamma.
1: గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ రావు గారు, చెప్పండి, మీరు మీరేమనుకుంటున్నారు? టాపిక్ విన్నారు కదా,
2: మీ టాపిక్ బాగుంది. అంటే చిన్నతనంలో ఏమేం చేశారు అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నమాట.
1: అవునండి,
2: చిన్నతనంలో. ఓకే, అయితే మా ఇంటి దగ్గరే ఈ రేస్ కోర్స్ ఉంది అనమాట, హైదరాబాద్ రేస్ కోర్స్, ఐడియా ఉంది కదా.
1: ఓకే,
2: ఆ రేస్ కోర్స్ లోపల మర్రి చెట్టు ఉండింది అనమాట. అసలు ఈ టైంలో మేము అసలు ఎండాకాలంలో ఒక ఐదారు గుణం వెళ్ళి అక్కడ ఆడుకునేవాళ్ళం. అయితే ఆడుకుంటే అక్కడ ఒక మర్రి చెట్టు ఉండింది అనమాట. ఆ మర్రి చెట్టు ఊడలు దాంట్లో ఊపుకుంటూ చేసుకుంటూ అసలు కోతి కొమ్మచ్చి ఆటలు అంటారు కదా, అట్లాగా బాగా ఆడుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అసలు చూడటానికి కూడా మనకి ఎక్కడ కూడా కనిపించను
1: అనుకుంటున్నాను.
2: అట్లా అసలు ఆ దేశం మళ్ళీ రావనుకుంటాను. అక్కడ ఎవరన్నా వెళ్తున్నా గానీ వాళ్ళను బనాయించుకుంటూ ఇది చేసుకుంటూ బాగా ఆడుకునే వాళ్ళం. బాగా సాయంకాలం దాకా ఆడుకుని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం.
1: నిజంగా అండి, మీరు చెప్తుంటే మాకు కళ్ళ ముందు విజువల్స్ కనిపిస్తున్నాయి.
2: అట్లా అసలు మనకు చూద్దామన్నా కనిపించకుండా ఉన్నాయమ్మా.
1: అవునండి,
2: అసలు ఈ మర్రి చెట్లు అనేవి అసలు ఎక్కడ కూడా, అసలు రోడ్డు మీద చెట్లు పెడితేనే కొట్టేసేసి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి ఆ మర్రి చెట్లు అవి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇట్ వాస్ వెరీ నైస్.
1: థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి, థ్యాంక్ యూ. Yes, listen to this beautiful song now.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
2: Next, you are going to listen to the song Kuda Jaane from Bachna Hai Haseeno, sung by KK and Shilpa Rao.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకితో మీరున్నారు జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్లో ఒక ఇంట్రెస్టింగ్ హోడీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఇంకా దాంతోపాటుగా నెక్స్ట్ డబుల్ కామిటా, ఆ తర్వాత తాజా ట్యూన్స్ అంటూ అద్భుతమైనటువంటి ఇన్ఫర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఈరోజు మీకోసం రెడీగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో.

జస్ని హైదరాబాద్ వింటున్నారు. రైట్, మరి మీరెప్పుడైనా హైదరాబాదీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్తే ఖచ్చితంగా మీకు స్వీట్ ఐటెం కనబడుతూ ఉంటుందండి, అదేంటో గుర్తు చేసుకున్నారా? అదేనండి, గుర్తుకు రాగానే మాత్రం నోట్లో నీళ్ళు ఉన్నాయి కదా. సో అదేనండి, మీరు గెస్ చేసిందే డబుల్ కా మీఠా. రైట్, అబ్బా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా. సో డబుల్ కా మీఠా అనేది అయితే ఏంటి అంటే బ్రెడ్ ఫుడ్డింగ్కు ఒక దేశీ రూపం అన్నమాట. ఇంకా బ్రెడ్ హల్వాకు చాలా దగ్గరి బంధువు కూడా అది. భోజనం చివరిలో కొంచెమైనా స్వీట్ లేకుండా భోజనం పూర్తి కాదు కదా. సో మరి బిర్యానీ, దాల్చా అంబాడా గోస్ట్, ధమ్కా ముర్గ్, మరగ్ లాంటి ఘాటైన పెళ్లి భోజనం ఆస్వాదించిన తర్వాత డబుల్ కా మీఠా వంటి డెజర్ట్ నాలుకకు ఎంతో హాయినిస్తూ ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ పెళ్లి డెజర్ట్ మెనూలో ఎన్నో రకాల వంటకాలు వచ్చాయి, కానీ డబుల్ కా మీఠాకు దానికంటూ ఒక స్పెషల్ ఉంది కదా. సో ఆ స్పెషల్ ఏంటి, అసలు డబుల్ కా మీఠా ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, సో దాని హిస్టరీ ఏంటి మనం చూద్దాం. వింటున్నండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, జస్ని హైదరాబాద్ వింటున్నారు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: వింటున్నవండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా, నమో వెంకటేశ సినిమాలోంచి సౌందర్య అంటూ ఈ సూపర్ సాంగ్ ఇందాక మీరు విన్నారు. వింటున్నవండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మయం. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం జస్నీ హైదరాబాద్లో డబుల్ కామీటా గురించి కదా. సో సూపర్ స్వీట్ అది. సో డబుల్ కామీటా స్వీట్ హిస్టరీ ఏంటి అంటారా? సో అది ఇప్పటిది కాదండి, హైదరాబాద్ రాష్ట్ర పాలకులైనటువంటి ఒకప్పటి నిజాంల కాలం నాటిదన్నమాట. ఈ తీపి వంటకాన్ని మొదట రాజ వంటశాలల్లో మిగిలిపోయిన రొట్టెతో తయారు చేసేవారట. ఇది నిజాంలకు వాళ్ళ అతిథులకు ఎంతో ఇష్టమైనదిగా ఉండేది. కాలక్రమేణా ఇది సాధారణ ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా అయితే తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో, ఒక ప్రధానమైన తీపి వంటకంగా స్వీట్గా మారింది. కొన్ని ఆధారాల ప్రకారం అయితే ఈ తీపి వంటకాన్ని ఫస్ట్ టైం మొట్టమొదట భారత ఉపఖండానికి మొఘల్స్ పరిచయం చేశారట. సో తమ స్వదేశం నుండి బ్రెడ్ ఫుడ్డింగ్ సాంప్రదాయాన్ని తమతో పాటు తీసుకువచ్చింది మొఘలులే అని చెప్తుంటారు. రైట్, మరింత సమాచారం తెలుసుకుందాం ఈ డబుల్ కామీటా గురించి. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్నీ హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడైతే గీతామాధురి పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. 2 కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
3: రెయిన్బో ఎవర్ గ్రీన్ సింగర్.

0: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇందాకైతే ప్రేమించే సినిమా నుంచి రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు. రైట్, టుడే క్లాక్ సమయం 2:38:29 అయింది. మరి మనం వింటున్నాం జస్నీ హైదరాబాద్. హైదరాబాద్కి ఆ టేస్ట్ అయినటువంటి స్వీట్ ఏంటి అంటే డబుల్ కా మీఠా అంటున్నారు కదా. సో మరి ఆ డబుల్ కా మీఠా హిస్టరీ గురించి తెలుసుకుందాం. అలాగే అసలు ఈ డబుల్ కా మీఠా అనేటువంటి ఈ స్వీట్ యొక్క తయారీ విధానం అనేటువంటిది స్థానిక రుచులకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్లో అయితే దీనిని రోస్ వాటర్తో ఇంకా మంచి సువాసన నింపిన చిక్కటి పాలపాకంతో తయారు చేసి పిస్తా పప్పులతో అలంకరిస్తారండి. సో అంటే ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చక్కెరకు బదులుగా కండెన్స్డ్ మిల్క్ వేసి యాలకులు అంటే ఇలాచీలు ఇంకా కుంకుమ పువ్వుతో సువాసనని జోడిస్తారన్నమాట. అసలు వీటికి తగ్గట్టు వచ్చేటువంటి ఆ సువాసనకే సో చాలామంది ఫిదా అయిపోతూ ఉంటారు ఈ డబుల్ కా మీఠా స్వీట్కి. ఇంకా డబుల్ కా మీఠా స్వీట్ వింటే మాత్రం ఇంకా చెప్పనక్కర్లేదు కదా. సో రైట్, మరి ఆ డబుల్ కా మీఠాకి ఆ పేరు ఎలా వచ్చింది అంటారా? సో ఈ పాట తర్వాత మనం ఆ మాట ఏంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్నీ హైదరాబాద్ వింటున్నారు. వాల్తేర్ వీరయ్య సినిమాలోంచి ఈ పాట.
1: Check it out.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: Rainbow 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇంతకు వరకు కింగ్ సినిమాలోంచి సూపర్ పాట అయితే విన్నారు. స్టూడియో క్లాక్ సమయం 2:54:20 అయింది. రైట్, అసలు డబుల్ కామీటా జస్ట్ ని హైదరాబాద్ వింటున్నారు కదా, డబుల్ కామీటాకు ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, పాత రోజుల్లో బ్రెడ్ను డబుల్ రొటీ అనేవారు. అదేనండి మనం ఇప్పుడు అంటుంటాం కదా డబుల్ రొట్టీ అని చెప్పేసి. సో డబుల్ రోటీ అని పిలిచేవారు. సో ఎందుకంటే బేకింగ్ చేసేటప్పుడు అట అది సాధారణ రోటీ కంటే రెట్టింపు పరిమాణంలోకి వస్తుంది. సో ఆ బ్రెడ్తో చేసేటువంటి తీపి పదార్థం కాబట్టి దీనికి డబుల్ కా మీఠా అని పేరు వచ్చింది. సో ఇంకా ఈ డెజర్ట్కు ఆధారమైనటువంటి బ్రెడ్ను 2 సార్లు కాల్చడం వల్లే డబుల్ కా మీఠాకు ఆ పేరు వచ్చిందని కూడా ఓ కథనం ఉంది. ఏదైతేనేం, హైదరాబాదీలో మాత్రం డబుల్ కా మీఠా పార్టీ ఫుడ్ ఐటమ్స్లో ఒక భాగం అయిపోయింది. దాని మూలాలు సామాన్యమైనటువంటివే అయినప్పటికీ డబుల్ కా మీఠా భారతదేశం అంతటా ఇంకా వెలుపల కూడా ఎంతో ఇష్టపడే ఒక స్వీట్ ఫుడ్గా నిలిచిపోయింది డబుల్ కా మీఠా. రైట్, సో వీలైతే డబుల్ కా మీఠాని ఒక్కసారి అలా టేస్ట్ చేయండి, వీలు చేసుకొని టేస్ట్ చేయండి. సో ఇదండి జస్నీ హైదరాబాద్లో డబుల్ కా మీఠా హిస్టరీ. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్నీ హైదరాబాద్ విన్నారు ఇంతవరకు. ఇప్పుడైతే వినండి శ్రీరామచంద్ర పాడేటువంటి సూపర్ సాంగ్ తిన్వార్ సినిమాలోంచి. పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతు సంక్షేమంలో రాజీపడే ప్రసక్తి లేదని, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కూడా కొనుగోలు చేస్తామని మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మంత్రులు నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో విద్యా వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి హనుమంతరావు సచివాలయంలో ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించడానికి చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఇప్పటికే హెవీ మోటార్ వెహికల్ శిక్షణను 13 మంది మహిళా ఉద్యోగులు విజయవంతంగా పూర్తి చేశారు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలో టీజీ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మరొక కీలక మైలురాయిని అధిగమించింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్ల ఈ ప్రాజెక్టులో 3వ యూనిట్ నిన్న రాత్రి 8 గంటలకు

విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. వరుసగా 72 గంటల పాటు సగటున 811.99 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ఘనత సాధించింది. తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాలతో పాటు మరికొన్ని వర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సిపి గేట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఈ మధ్యాహ్నం జరుగుతోన్న 2వ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షకు సెట్ బి ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేసింది. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర నిల్వలను పెంచడంతో పాటు సామాన్యులపై ధరల భారం పడకుండా ఈ చర్యలు చేపట్టింది. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అజయ్ వెంకీతో వింటున్నారు డబుల్ కమిటా. డబుల్ కమిటాలో ఈరోజు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటారు. ముందుగా అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడినటువంటి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వచ్చేసింది. కోటి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట మీ ఇంటికోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో డబుల్ కామిటా వింటున్నారు. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో ఉన్నాం. స్టూడియో క్లాక్లో సమయం 3:12 అయింది. రైట్, నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్.

లో తన కెరీర్లో 111వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్ల క్రితమే షూట్ మొదలు పెట్టుకున్నటువంటి ఈ సినిమా ఇప్పుడు ఫుల్ స్వింగ్లో షూటింగ్ అయితే పూర్తి చేసుకుంటుంది. బాలయ్య, సముద్రఖని ఇతర ప్రముఖ నటుల కాంబినేషన్లో సీన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు స్పెషల్ ఐటమ్ సాంగ్ షూట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కెమెరామెన్ అరవింద్ కశ్యప్ సెట్స్ నుంచి షేర్ చేసినటువంటి ఒక పిక్ కూడా చాలా వైరల్గా మారింది. మరి బాలయ్యకి ఈసారి తమన్ ఎలాంటి ఐటమ్ సాంగ్ అందించాడో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య కాజల్ అగర్వాల్ కలిసి భగవంత్ కేసరి తర్వాత మరోసారి నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంది అనడానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సింది. ఎప్పుడైతే రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్న.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: Rainbow 101.9
3: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 3:26 దాటి 47 సెకండ్లు అయింది. మనమున్నాం డబుల్ కమిటాలో. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం. ఇస్మార్ట్ శంకర్ రెడ్ లాంటి సినిమాలతో తనలోని మోస్ అండ్ వైల్డ్ యాంగిల్ని చూపించిన రామ్ పోతినేని ఇప్పుడు మరోసారి ఆ ట్రాక్లోకి వెళ్తున్నాడు. సో మరి లేటెస్ట్గా అందుకు సంబంధించినటువంటి క్రేజీ ప్రీలుక్

పోస్టర్ ఒకటి వచ్చింది. ఇందులో తన చేతిలో మైక్, అది కూడా రక్తంతో తడిసి ఉండడం చూసాం. సో కనిపించడం అనేది మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది రక్తంతో తడిసినట్టుగా. సో దీనిపై అయితే ఫుల్ క్లారిటీ అయితే రేపు రామ్ బర్త్డే కానుకగా మే 15న ఈ బిగ్ అప్డేట్ని రివీల్ చేయనున్నట్టుగా ఖరారయ్యిందట. మరి ఇప్పుడు రామ్ పోతినేని ఈ సినిమాకి స్టోరీ కూడా రాసుకున్నట్టు సినీ వర్గాల్లో అయితే టాక్ ఉందట. సో అంతేకాకుండా దర్శకునిగా కూడా మారే ఛాన్స్ కూడా ఉన్నట్టు మరో రూమర్ కూడా ఉందట. సో చూద్దాం ఏదైతేనేం. మరి అలా అయితే మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే అందరూ కూడా, ఆడియన్స్ ప్రేక్షకులు అందరూ కూడా. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. ఎప్పుడైతే ఒక సూపర్ పాట విందాం, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి FM రెయిన్బో 101.9.

0: Rainbow 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM రెయిన్బో 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆఖరి పోరాటం సినిమాలోంచి రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు. డబుల్ కామిటా వింటున్నారు. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఆర్జే వెంకీతో ఎఫ్ఎం 101.9 పై. ప్రథమ మరి సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ సినిమా కదా. సో ఆ సినిమాకి సీక్వెల్గా వస్తున్న మరో సినిమా జైలర్ 2 షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. ఫస్ట్ అయితే ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్టుగా వార్తలైతే వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం జైలర్ 2 సినిమాని September 4 ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని సన్ పిక్చర్స్ యోచిస్తోంది. సో మరి అన్ని భాషల్లోనూ మంచి థియేటర్లు దొరకడమే కాకుండా లాంగ్ రన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్గా నటిస్తుండగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రలో, రమ్యకృష్ణ, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సో చూద్దాం సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ జైలర్కి సీక్వెల్ జైలర్ 2 ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ. ఎప్పుడైతే మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం దళపతి సినిమాలోంచి వచ్చేస్తుంది.

0: Rainbow 101.9.
1: వింటూనే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో డబుల్ కామీటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. రైట్, మరి ప్రస్తుతం విడుదలకి రాబోతున్నటువంటి అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా పెద్ది. వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతున్న ఈ సినిమాకి ఆల్రెడీ యుఎస్ మార్కెట్లో అయితే సాలిడ్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయట. పెద్ది ట్రైలర్తోనే అసలు సినిమా ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది అని ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లార్ రివీల్ చేశారు. కథేంటి, ఆడియన్స్ ఏం చూడబోతున్నారు అనేది ట్రైలర్తోనే చెప్పబోతున్నట్టుగా తాను ఖరారు చేశారు. సో పెద్ది విషయంలో ఒక క్లారిటీ అనేది అందరికీ ఈ 18th వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సో వింటుండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొందుకంగా.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్భవన్ విడుదల చేసింది. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర హోం పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సింగరేణిలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈరోజు మంచిర్యాల జిల్లా పర్యటనలో అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈసారి 125,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. 35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్టంలోని బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 508 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. 10వ తరగతిలో 214 మంది, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 165 మంది, మొదటి సంవత్సరంలో 129 మంది విద్యార్థులకు పురస్కారాలు అందించారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు భారత్ ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ, జయశంకర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 21-22 తేదీల్లో జరగనున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లను రేపటి నుండి మీసేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలియజేశారు. మీసేవ అధికారిక వాట్సాప్ నెంబర్ 8096958096కు హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా ఆప్షన్లను నమోదు చేసి హాల్ టికెట్ రిసీవ్ చేసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు దేశ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేశాయని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశంను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో వీడి సతీశన్కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: FM Rainbow 101.9.

వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 5:06 అయింది. రైట్, మరి మనమున్నాం తాజా ట్యూన్స్ లో. సో తాజా ట్యూన్స్ లో ముందుగా అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ సాంగ్, మాస్ జాతర మూవీలోంచి తుమేరా లవరి అంటూ ఈ భీమ్ సిసిరిడియో పాడినటువంటి ఈ పాటకి భీమ్ సిసిరిడియోనే మ్యూజిక్ అందించారు. భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు ఈ పాటకి. ఇప్పుడు ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటున్న ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో సమయం 5:14:30 అయింది. రైట్, మనమున్నాం తాజా ట్యూన్స్ వింటున్నాం ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై. రైట్, ఇప్పుడు వినండి. ఇందాకైతే మీరు విన్నారు అర్మాన్ మాలిక్ పాడినటువంటి పాట మిరాయి సినిమా నుంచి ఇందాక విన్నారు. సో ఇప్పుడు వినండి జావేద్ అలీ పాడినటువంటి పాట బుజ్జి తల్లి సినిమా కోసం. థండేల్ మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్రీమణి లిరిక్స్ అందించారు ఈ సూపర్ సాంగ్కి. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: Rainbow 101.9.
1: ఇంతవరకు రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ నీరాజనం మూవీలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి పాట విన్నారు. ఓపి నయ్యర్ మ్యూజిక్ కాంపోజిషన్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి లిరిక్స్ అందించారు ఆ పాటకి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 5:30 దాటి 24 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్, ఆర్జే వెంకితో ఉన్నారు. ఇప్పుడు వినండి సుబబ్ సాంగ్, మీకోసం వచ్చేస్తుంది నారీ నారీ నడుమ మురారి సినిమాలోంచి యాజిన్ నజీర్ పాడినటువంటి దర్శనమే అనేటువంటి ఈ సుబబ్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. రామజోగి శాస్త్రి లిరిక్స్ అందించారు ఈ పాటకి, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. స్టే ట్యూన్డ్. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
1: Rainbow 101.9.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: FM Rainbow 101.9.

0: tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: స్టూడియో క్లాక్లో సమయం 5:43 దాటి 53 సెకండ్లు అయింది. మరి ఇంతవరకు తాజా ట్యూన్స్ విన్నారు ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి స్టూడియో క్లాక్లో సమయం 5:44:35 అయింది. మరికొన్ని క్షణాల్లో మీరు వింటారు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం జాగ్రత్తలు అంశం గురించి పల్మోనాలజిస్ట్ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన శ్రోతలతో మాట్లాడటానికి ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారు. డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఒక బిడ్డ జన్మించగానే మొదటి శ్వాస తీసుకున్నారు, ఈ భూమి మీద పుట్టారు అని డే టు టైము మొత్తం అన్ని సెకండ్లతో సహా రాసుకుంటాం. అయితే చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆఖరి శ్వాస, ఇది తుది శ్వాస అని చనిపోవటాన్ని నిర్ధారించడానికి, అంటే మనిషికి ఊపిరితిత్తులు అంత ఇంపార్టెంట్ ఉంది. ఊపిరే మనిషిని బతికాడా చనిపోయారని తెలియజేస్తుంది. ఇలాంటి ఊపిరితిత్తులకి ఎటువంటి రోగాలు సంక్రమిస్తున్నాయి, ఎందువల్ల రోగాలు సంక్రమిస్తున్నాయి?
1: ఇన్ జనరల్గా చూస్తే రోగాలు సంక్రమించడానికి మన శరీర తత్వము ఫిట్నెస్ అనేది ఒక కారణం. ఆ ఫిట్నెస్ అనేది పర్టికులర్లీ లంగ్స్ విషయంలో ఇంకా ఎక్కువ అవసరం. అంటే మన లంగ్స్ అనేటివి మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్స్ బాడీలో. మనము రోజు పీల్చే గాలి అది అంత మోతాదులో లంగ్స్లోకి వెళ్తుంది. దాంతోపాటు రకరకాల క్రిములు వెళ్తాయి, రకరకాల టాక్సిన్స్ వెళ్తాయి, అదంతా మళ్ళీ మనం బయటికి పంపిస్తాము. బట్ లోపలికి వెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని లోపలే ఉండిపోతాయి. ఆ క్రిములు కొంచెం మోతాదు మించితే అది లోపల డ్యామేజ్ అనేది స్టార్ట్ చేస్తుంది. బట్ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి మన బాడీ ఫిట్గా ఉంటే, అంటే లంగ్స్ పర్టికులర్లీ ఫిట్గా ఉంటే, అది ఆ ఇమ్యూనిటీ అనొచ్చు, రెసిస్టెన్స్ పవర్ అనొచ్చు. సో దాన్ని ఆ ఇన్ఫెక్షన్ని, అంటే లోపలికి వెళ్ళినప్పుడు అది కలిగజేసే డ్యామేజ్ని అది కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే మనం ఇంటర్నల్గా లంగ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, లంగ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అది చేయగలిగితే మనకి చాలా రకాల జబ్బుల నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఒక లంగ్కే లిమిట్ కాదు, ఇన్ జనరల్ బాడీ ఇమ్యూనిటీ కూడా అంటే బాడీకి సంబంధించిన ఫిట్నెస్ కూడా బాగుండాలి. దాని రెసిస్టెన్స్ పవర్ స్ట్రెంగ్త్ అనేది కూడా బాగా ఉండాలంటే దానికి వేరే రకమైన జబ్బులు లేకుండా దాన్ని మెయింటైన్ చేయడం, అంటే లంగ్స్ హెల్త్ ఒకటే కాదు జనరల్ బాడీ హెల్త్ కూడా బాగుంటే, అది కిడ్నీ ప్రాబ్లం రూపంలో కావచ్చు, లివర్ ప్రాబ్లం రూపంలో కావచ్చు, ఇంకో రకమైన జనరలైజ్డ్ బాడీ, ఆర్ ఇన్ జనరల్ కొంతమంది మనం తినే తిండి కూడా, అంటే అది కరెక్ట్గా తినక మన బాడీ స్ట్రెంగ్త్ బాగా లేక, అంటే ప్రోటీన్స్ సరిగా ఉండక, కొంతమందిలో ప్రోటీన్ల మాత్ర చాలా తక్కువగా ఉండడం వల్ల, అవి ఇంపార్టెంట్ కదా యాంటీబాడీస్, అవి క్రియేట్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్షన్స్ని, ప్రోటీన్స్ అనేటివి ముఖ్యమైనవి. సో మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ బాగా లేదు అని అంటే దానివల్ల కూడా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ జనరల్ బాడీ ఫిట్నెస్ బాగాలేకున్నా కూడా, బాడీ కండిషన్ బాగాలేకున్నా, లంగ్స్ కండిషన్ బాగా లేకున్నా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్

0: ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అవి లంగ్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎందుకు ఉంటాయంటే మనం దే ఆర్ ద మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్స్.
1: ఇప్పుడు చెప్పారు డాక్టర్ గారు, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రోటీన్స్ తినాలని. సాధారణంగా మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఎంత పర్సెంట్ ఉండాలి? ఏ ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి?
0: అంటే ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్ అవి పక్కన పెడితే ప్రోటీన్స్ ఎంత లేదన్నా కూడా మనకి 25 to 40% అయినా కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటే మనకి సరిపడా బాడీకి స్ట్రెంగ్త్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అవి పాలు, గుడ్లు, నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్లో, మన వెజిటేరియన్స్ అయితే మోస్ట్లీ పప్పులు, ఇట్లాంటి బీన్స్, దినుసులు ఇట్లాంటి వాటిలల్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అవి తీసుకుంటూ అలానే వేరే వాటిని నెగ్లెక్ట్ చేయాలని కాదు, వేరే దానికి సంబంధించి కూడా మనకి కొంత పోషకాలు అవసరం, ప్రోటీన్స్తో పాటు వైటమిన్స్ అవసరము, ఫైబర్ అవసరం ఫుడ్లో, అలాగే ఫ్యాట్స్, కొన్ని మంచి ఫ్యాట్స్ అవసరం, అట్లాగే కార్బోహైడ్రేట్స్ వాటికి అవసరం కూడా ఉంటుంది మనకి. సో అన్నీ ఆ పర్మిటెడ్ మోతాదుల్లో మనం మెయింటైన్ చేయగలిగితే మనకి దానివల్ల బాడీలో హెల్త్ ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
1: డాక్టర్ గారు, ఈ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుండాలంటే ఇప్పుడు మంచిగా, నేను వెనకటి రోజులు అంటే ఊళ్ళల్లో ఉంటాం, పల్లెటూరులో మంచి గాలి లభిస్తుంది, ఇప్పుడు మనలాంటి మెట్రో సిటీల్లో ఎక్కడ చూసినా ఏదో ఒక పొల్యూషనే ఉంటుంది సహజంగా, మరి వాటి నుంచి మన లంగ్స్ను కాపాడుకోవటం ఎలా?
0: వీలైనంత వరకు మనం ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని, అంటే ఇక మన పరిస్థితుల దృష్ట్యా మనకి ఉన్న ఆపర్చునిటీస్ వైజ్ చూస్తే కనుక ఇంకా ఎక్కడో ఖచ్చితంగా సిటీలోనే ఉండాల్సి వస్తుంది, అది కూడా బాగా పొల్యూటెడ్ ఏరియాలో ఉండాల్సిన పరిస్థితులు ఉంటే వాటిని వీలైనంత వరకు మనం ఆ పొల్యూషన్ మనకు చేరకుండా ఎట్లా అవాయిడ్ చేయాలనేది ఆలోచించి దాని తగ్గట్టుగా ఉండాల్సి వస్తుంది. అది మనం ఆ పొల్యూషన్ అవాయిడ్ చేయడానికి ఇంట్లో అవి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్ మెయింటైన్ చేయడం కావచ్చు, అంటే కొన్ని అఫ్కోర్స్ వెంటిలేషన్ కూడా అవసరం, బట్ అట్ ద సేమ్ టైం ఫిల్టర్డ్ వెంటిలేషన్. అలాగే ఇప్పుడు మరీ ఇంకా మిడిల్ ఆఫ్ ది సిటీ ఉండి ఇంకా కంప్లీట్గా మనం దాన్ని అవాయిడ్ చేయని పరిస్థితులు ఉంటే ఇంట్లో కొంతవరకు ఏసీస్ విత్ ఫిల్టరింగ్ ఆప్షన్స్తో మనం దాన్ని వీలైనంత వరకు ఎక్కువగా మన ఇంట్లోకి చేరకుండా దాన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయడం అనేది కొంత చాలా వరకు హెల్ప్ చేస్తుంది, పర్టికులర్లీ ఇన్ఫెక్షన్స్ నుంచి. క్రిములు లోపలికి వెళ్లకుండా మాస్క్స్ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. అట్లాగే కొంతవరకు ఈ పొల్యూషన్లో వచ్చే ఈ పార్టికల్స్ అట్లాంటి వెళ్లకుండా అవి కొంతవరకు ఆపుతాయి. ఈవెన్ కొన్ని రకాల టాక్సిన్స్ అండ్ ఫిల్టర్ లెవెల్ని బట్టి ఉంటుంది, ఆ మాస్క్ టైప్ని బట్టి ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ N95 మాస్క్స్ అయితే ఆల్మోస్ట్ 95% ఆల్ టైప్స్ ఆఫ్ ఈ క్రిములని వీటిని ఆపగలుగుతుంది, చాలా వరకు టాక్సిన్స్ కూడా ఆపగలుగుతుంది. కొన్ని ఇండస్ట్రియల్ గ్రేడ్ మాస్క్స్ ఉంటాయి, వాటి వల్ల పొల్యూషన్ అవాయిడ్ చేయొచ్చు. అంటే మామూలుగా బస్సుల్లో బైకుల్లో వెళ్ళే వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఓపెన్ ఉంటారు కానీ కార్లలో అయితే మనం విండోస్ క్లోజ్ చేసి లోపల ఏసీ వేసుకుని కొంత వరకు మనం పొల్యూషన్ అవాయిడ్ చేయగలుగుతాం. బట్ బైక్స్ అట్లాంటి వాళ్ళకైతే మాస్క్ యూజ్ చేయడం, హెల్మెట్ ఆఫ్ కోర్స్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది, దాంతోపాటు లోపల మాస్క్ కూడా హెల్ప్ చేయొచ్చు. బట్ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా అది ఎంతవరకు అప్లై చేయగలము, మనకి ఆ ప్రాక్టికాలిటీ ఏంటి అనేది చూసుకొని వీలైనంత వరకు మనం అది లోపలికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
1: డాక్టర్ గారు, ఊపిరితిత్తుల వ్యాధుల గురించి మనం చర్చించుకుంటే ఊపిరితిత్తుల్లో అంటువ్యాధులు కూడా ఇంకొక సెగ్మెంట్ ఉంది, ఈ అంటువ్యాధులు ఎలా వస్తాయి, ఎటువంటి అంటువ్యాధులు ఉన్నాయి?
0: ఊపిరితిత్తుల్లో అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు ఏవంటే ముఖ్యంగా చాలా కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్, అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్లో అవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఫ్లూ అని వింటూ ఉంటాం ఇప్పటికీ, ఆర్ కామన్ కోల్డ్ అంటాం జలుబు. సో ఇవన్నీ వైరస్ల వల్ల వచ్చే జబ్బులు, ఇవన్నీ రెస్పిరేటరీ వైరస్ల వల్ల వచ్చే జబ్బులు. వైరసెస్లో మళ్ళా కొన్ని ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమ్నే మెయిన్గా అఫెక్ట్ చేస్తాయి. సో అట్లాంటి వాటిల్లో ఈ ఫ్లూ అనేది చాలా, ఇన్ఫ్లుయెంజా వైరస్. అలాగే ఆ వైరసెస్లో కూడా ఇంకా రకరకాలు ఉంటాయి, మనం కోవిడ్ చూసాము, కోవిడ్ వైరస్ కూడా ఒక రకమైన రెస్పిరేటరీ వైరస్. సో రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్లో

వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఏ రకమైన క్రిమి అయినా కూడా దాని రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాము. కానీ వైరల్ పర్టికులర్లీ కామన్ అన్నిటిలోకి. సో వైరల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇన్ఫ్లుయెంజా వైరస్, అట్లాగే కొన్ని రకాల రెస్పిరేటరీ రిలేటెడ్ వైరసెస్ ఉంటాయి. అండ్ కోవిడ్ అందులో ఇంకొకటి, స్వైన్ ఫ్లూ వచ్చింది అది కూడా ఒక రకమైన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అండ్ వైరస్.

0: దాన్ని దగ్గు జలుబు రూపంలో వాళ్ళు దగ్గినా తుమ్మినా ఆ తుంపర్లు గాల్లోకి వ్యాపించినప్పుడు ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా దాన్ని పీలిస్తే మళ్ళీ ఆ తుంపర్లు వాళ్ళ లోపలికి ముక్కు ద్వారా లేదు నోటి ద్వారా గాలి పీల్చినప్పుడు వెళ్ళి లంగ్స్లో చేరి, ఆర్ కొన్నిసార్లు ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో గొంతు వరకు వెళ్ళి అక్కడ వరకు మాత్రమే ఇన్ఫెక్షన్ కలుగజేయచ్చు. కొన్నిసార్లు లంగ్స్లోకి వెళితే అది మొత్తం లంగ్స్లో ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, న్యూమోనియా రూపంలో అవి ఇన్ఫెక్షన్ కలిగజేసే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఇన్ఫెక్షన్లో బారిన పడకుండా అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
0: రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు దగ్గి ఆ తుమ్మిన పరిస్థితుల్లో బయటకు వచ్చే తుంపర్లలో ఆ వైరస్ ఆర్ కొన్నిసార్లు బ్యాక్టీరియా కావచ్చు అది బయటికి రావడం వల్ల అది పక్కన ఉన్న వాళ్ళు పీలిస్తే అది వాళ్ళ ఉపరితిత్తుల్లోకి వెళ్ళడం ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. కనుక ఆ ప్రాసెస్ని మనం అవాయిడ్ చేయాలి. సో అది ఎలా అంటే ఆ తుంపర్లు మనలోకి చేరకుండా మనం జాగ్రత్త పడాలి. సో దానికి మనం పీల్చే గాలిలో తుంపర్లు లేకుండా అవాయిడ్ చేయాలి ఆ క్రిములు రాకుండా అంటే మనం మాస్క్ ధరించాలి. మాస్క్లో కూడా ఈవెన్ రెగ్యులర్ సింపుల్ మన క్లాత్ మాస్క్ కానివ్వండి, సర్జికల్ మాస్క్ కానివ్వండి, అవి అట్లీస్ట్ 50% వరకు అయినా దాన్ని కంట్రోల్ చేయగలుగుతాయి. ఇంకా ఎక్కువ రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది ఆ ఒక పేషెంట్ దగ్గరికి మనం వెళ్తున్నాం అని అంటే దానికి సంబంధించి స్పెషలైజ్డ్ మాస్క్ N95 మాస్క్ అవి ఉంటాయి, అవి ఇంకా దాన్ని 95% వరకు కంట్రోల్ చేయగలుగుతాయి. రెండవది ఏంటంటే దగ్గినప్పుడు ఆ తుంపర్లు అనేటివి చుట్టూ ఉన్న వస్తువుల మీద పడి మనం దాన్ని టచ్ చేయడం వల్ల ఆ వైరస్ అనేది కొన్ని గంటల వరకు యాక్టివ్గా ఉంటుంది అందులో. సో ఆ తుంపర్లు మనం కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మన చేతికి కానీ మన బాడీలో ఏదైనా ఏరియాస్ కానీ తగిలినప్పుడు మళ్ళీ వాటికి యాక్సెస్ దొరుకుతుంది, అవి మళ్ళీ మన రెస్పిరేటరీ ట్రాక్ట్లోకి చేరుతాయి. సో ఆ కాంటాక్ట్ని అవాయిడ్ చేయగలగాలి అంటే ఈ సీజన్లో పర్టికులర్లీ. సో మనం ఈ టైంలో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కాంటాక్ట్ని అవాయిడ్ చేసి మనం మాస్క్ ధరించడం, పర్టికులర్లీ ఎవరికైతే రెసిస్టెన్స్ తక్కువగా ఉండి వీక్గా ఉండే పర్సన్స్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు, సో చాలా కాలం డబ్బుల బారిన పడ్డ వాళ్ళకు, సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే అవి వాళ్ళకి రాకుండా ఉంటాయి.
1: డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ల ద్వారా గురి కాకుండా ఉండాలంటే పబ్లిక్ వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం తగ్గించాలి, వాళ్ళతో కొంచెం మనం దూరంగా ఉండటం, వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది అని మనకు తెలుసుకుంటే దూరంగా ఉండటం మంచిదంటారు.
0: అవును అవును.
1: అయితే డాక్టర్ గారు, ఈ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా ఉండాలి, హెల్దీగా ఉండాలి ఊపిరితిత్తులు అంటే ఏం చేయాలంటారు? అంటే ఆటలాడటమా, లేకపోతే వాకింగ్ చేయటమా, లేకపోతే యోగా చేయటమా, వీటిల్లో ఏ ప్రాసెస్ చేస్తే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా ఉండాలంటే ఏం చేయమంటారు?
0: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఏ బాడీకి ఏ పార్ట్కైనా ఆరోగ్యం అంటే దాన్ని సంబంధించిన పోషణ ఇవ్వడం, దానికి కావలసిన కసరత్తు చేయడం, ఈ రెండు ఇంపార్టెంట్. ఇదే సేమ్ అప్లైస్ వాట్ అప్లైస్ టు బాడీ అప్లైస్ టు లంగ్స్ ఆల్సో. బట్ లంగ్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ అంటే ఏంటి? బ్రీదింగ్. లంగ్స్ కూడా కొన్ని మజిల్స్ సహాయంతో పనిచేస్తుంది, రెస్పిరేటరీ మజిల్స్ ఉంటాయి, వాటిని స్ట్రాంగ్ చేయాలి. అవి ఏ మజిల్ అయినా ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే అది చేసే యాక్టివిటీ పెరిగినప్పుడు అది ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. రెస్పిరేటరీ మజిల్స్ పని బ్రీదింగ్, కనుక బ్రీదింగ్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి.
1: డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం జాగ్రత్తలు అంశం గురించి పల్మొనాలజిస్ట్ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. ఎస్, స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 6 గంటలైంది. నేను మీ ఆర్జే సత్య. సో ఎప్పటిలాగే మంచి మంచి మాటలతో, పసందైన పాటలతో, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మొదలు పెట్టేద్దాం మన ఈనాటి షోని సూపర్ ట్రాక్తో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doge.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: Rainbow 101.9.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:23 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం మనందరికీ ఎంతగానో ఇష్టమైన జెన్ జీ యువ ప్రోగ్రామ్లో. సో మెచ్యూరిటీ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే విధానం, వాటి వల్ల వచ్చే పరిణామాలు, వీటన్నిటి గురించి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆలోచించగలిగే సామర్థ్యమే మీ మెచ్యూరిటీ గురించి తెలుపుతుంది. ఓన్లీ అ మెచ్యూర్డ్ మైండ్ సెట్ క్యాన్ గివ్ యు అ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అంటున్నారు నిపుణులు. సో దీని గురించి మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి ఈ సూపర్ ట్రాక్ వింటూ. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బాయ్. స్టూడియో క్లాక్లో సమయం 6:39 అయితే అయిపోయింది. ద బిగ్గెస్ట్ స్కిల్ యూ కెన్ డెవలప్ ఈజ్ ద ఎబిలిటీ టు రీసెట్ ఫాస్ట్. అంటే ఒక బ్యాడ్ కాన్వర్జేషన్ ఎదురైందనుకోండి, జస్ట్ మూవ్ ఆన్. అదే ఒక బ్యాడ్ డేనే అనిపిస్తే, డోంట్ వారీ, స్టార్ట్ ఇట్ అగైన్ టుమారో.

0: ఇవాళ చేయాలి అనుకునే టాస్క్లు కనుక పూర్తి చేయలేదు అనిపిస్తే హిట్ ఇట్ ద నెక్స్ట్ డే. ఒక పూర్ ఆర్ రాంగ్ డెసిషన్లో ఎండప్ అయిపోతే ఓకే టేక్ ఇట్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అసలు చెప్పాలనుకునేది ఏంటి అంటే జరిగిన దాన్ని కంట్రోల్ చేయలేం, కంట్రోల్ చేయగలిగినదల్లా అది మిమ్మల్ని ఎంతసేపు ఎఫెక్ట్ చేస్తుంది అన్న మీ నిర్ణయాన్ని మాత్రమే కదా. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

దేని మీద ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తేవింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6:52 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీస్ యువర్ ప్రోగ్రాంలో. సో జెన్ జీస్కి ఉన్న ఒక గొప్ప గుణం ఈజ్ టు నో దేర్ వైబ్. ఏదన్నా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్తున్నప్పుడు ఇమ్మీడియట్గా దిస్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై వే అండ్ నాట్ మ్యాచింగ్ మై వైబ్ అనేస్తారు. సో దిస్ క్వాలిటీ ఆఫ్ నోయింగ్ యువర్ పారామీటర్స్ అనేది ఒక ఇన్స్పైరింగ్ క్వాలిటీస్ ఆఫ్ జెన్ జీస్ అని చెప్పుకోవాలి. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:01 అయితే అయిపోయింది. అంటే మన హలో రెయిన్బో టైం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో ఇవాళ మన హలో రెయిన్బోలో మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన పదాక్షరి ఆడుకుందాం. సో ఇవాళ హలో రెయిన్బో పదాక్షరిలో పదాలు ఏంటి అంటే మనసు, మల్లె మల్లె మల్లెపువ్వు మల్లె అండ్ మంచు. సో మనసు, మల్లె, మంచు ఈ మూడు పదాల్లో ఏ ఒక్క పదమైనా వచ్చేలాగా ఒక పాట పాడి మన శ్రోతలందరికీ వినిపించవచ్చు, పదాక్షరిలో పాల్గొనవచ్చు. సో ఒక ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో హలో, ఓకే. సో కాల్ చేశారు కానీ అది ఏదో కనెక్ట్ అవ్వలేదు. ఫైన్, దాట్స్ ఫైన్. సో మీకైతే గేమ్ అర్థమైపోయింది కదా. సో కాలర్తో మాట్లాడే ముందు ఈ సూపర్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 7:08 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో. హలో రెయిన్బోలో ఇవాళ మనం ఆడుకునే ఆట పేరు పదాక్షరి. అండ్ పదాక్షరిలో ఇవాళ నేను ఇచ్చిన పదాలు మనసు, మల్లె, మంచు. సో ఈ మూడు పదాలతో మీకు ఏదైనా పాట గుర్తొస్తున్నట్లయితే అది మన శ్రోతలందరితో పాడి వినిపించాలి అని అనిపిస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 0403 0402323 4820 and 0402970 4715. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: నా పేరు రామాకాపురం విజయనగరం మాట్లాడుతున్నామ్మా.
0: నమస్తే అండి. టాపిక్ విన్నారా?
1: మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ పుట్టుకంటే ఒకసారి మర్చిపోతున్నా. థ్యాంక్స్ అమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మల్లె, మల్లె పువ్వు ఉంటుంది కదా, మల్లె ఇస్ ద వర్డ్. సో మనసు, మల్లె అండ్ మంచు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, సత్య గారు శ్రీనివాసరావు మలక్పేట.
0: వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు.
2: సో మీరు చెప్పిన టాపిక్ ప్రకారం అయితే

0: సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
1: ఎస్,
0: మీ అందరు కూడా ఇవాళ మనం ఆడబోయే ఆడే ఆట అయితే అర్థమైపోయింది అనుకుంటున్నాను. అదే పదాక్షరి. పదాక్షరిలో పదాలు నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మనసు, మల్లె, మల్లె పువ్వు ఉంటుంది కదా, మల్లె అండ్ మంచు. సో ఈ త్రీ సాంగ్స్, ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఈ పదాక్షరి ఆడుతున్నాం కాబట్టి. హలో రెయిన్బోలో వచ్చే పాటలు కూడా మన పదాక్షరికి సంబంధించిన పాటలే వస్తాయి. సో విని ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:16 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో పదాక్షరి ఆడుకుంటూ. సో పదాక్షరిలో మీకు కూడా పాటలు పాడాలి అని అనిపిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0402323 00 0402 3 4821 and 0402 9 7 0 4 7 1 5. సో కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. హలో
2: హలో
1: హలో నమస్తే. హలో రమణయ్య గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాను తల్లి, నీ మాటలు వింటూ అన్ని చేస్తాను. బాగా మంచి మంచి టాపిక్ ఇచ్చినావు.
1: సూపర్ సూపర్ అండి. ఎస్
2: చెప్తానమ్మా. ఇది మల్లెల వేలయని, వెన్నెల మాసమని, సుందర పడివక కోయిల ముందే కూసింది, విందులు చేసింది.
1: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ మచ్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. సత్య మేడం,
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఓకే అండి.
3: ఇకపోతే ట్రాఫిక్ వస్తేనే మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది, మాటలు రావేయలా. ఇంతేనండి.
1: సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, ఇవాళ పదాక్షరిలో పదాలు మనసు, మల్లె, మంచు. సో ఈ మూడు వర్డ్స్లో ఏ ఒక్క వర్డ్ తోటైనా మీకు కనుక పాట గుర్తొస్తున్నట్లయితే అండ్ ఆ పాటని మన శ్రోతలందరికీ పాడి వినిపించాలనిపిస్తే యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402 3 2 3 00 0 4 0 2 3 2 3 4 8 2 1 and 0 4 0 2 9 7 0 4 7 1 5. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:23 అయితే అయిపోయింది. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో హలో హలో, ఓకే. సో మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో హలో రెయిన్బోలో ఇవాళ పదాక్షరి ఆడుకుంటున్నాం, అండ్ పదాక్షరిలో పదాలు వచ్చేసి మనసు, మల్లె అండ్ మంచు. ఈ మూడు పదాల్లో ఏ ఒక్క పదమైనా వచ్చేలా ఒక పాట పాడాలి అని అయితే నేను చెప్పేశాను. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో, సో సారీ అండి, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. సో మీ వాయిస్ అయితే మేము వినలేకపోయాం. ఓకే, సో ఇవాళ పదాక్షరిలో పదాలు మళ్ళీ రిపీట్ చేస్తాను. మనసు, మల్లె అండ్ మంచు. మీరు గనక మీకు గుర్తొచ్చే పాట పాడాలి అని అనిపిస్తే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003, 0402323484821 అండ్ 0402976

7047715. ఇప్పుడు ఇదొక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్తో మాట్లాడేసిద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:29 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో పదాక్షరి.

0: అనుకుంటూ. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం.
1: హలో
0: హలో, నమస్తే అండి, మీ పేరు?
1: నమస్కారం అమ్మా, నేను ఓరేడి ప్రభాకర్ రావు సత్య గారు.
0: నమస్కారం అండి. సో టాపిక్
1: విన్నారా? అదే భాగ్యము, అదే స్వర్గము.
0: సూపర్ అండి, చాలా బాగా పడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో టాపిక్ ఫర్ ద డే ఆఫ్ హలో రెయిన్బో ఎస్ పదాక్షరి ఆడుకుంటున్నాం. పదాక్షరిలో పదాలు మనసు, మల్లె అండ్ మంచు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, వినేసేద్దాం, వారే పాట పాడతారు. హలో,
2: హలో
0: హలో, నమస్తే అండి, మీ పేరు?
2: లావణ్య అండి. నమస్తే సత్య.
0: నమస్తే లావణ్య గారు.
2: ఖైరతాబాద్ నుంచి.
0: ఖైరతాబాద్ నుంచి, ఓకే అండి.
2: సిరిమల్లె పువ్వ, సిరిమల్లె పువ్వ, నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, నా బ్రతకాలే. సిరిమల్లె పువ్వ.
0: సూపర్ అండి, చాలా చాలా కరెక్ట్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ హలో రెయిన్బోలో పదాక్షరి అయితే చక్కగా పాడేస్తున్నారు మన కాలర్స్. సో మీకు కూడా ఏదైనా పాట గుర్తొస్తున్నట్లయితే ఇంకొకసారి మన ఫోన్ నెంబర్స్ అయితే రిపీట్ చేసేస్తాను. 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. ఈ నంబర్స్కి కాల్ చేసి మీరు కూడా పాటని పాడేయచ్చు. బట్ ఆ పాటలో ఈ మూడు పదాలు ఉండాలి, అవే మనసు, మల్లె అండ్ మంచు. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:37 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. మనందరికీ ఎంతగానో ఇష్టమైన పదాక్షరి గేమ్ ఆడుకుంటూ, సో పదాక్షరిలో మరో కాలర్ లైన్లో ఉన్నారు, వినేసిద్దాం ఏ పాట పాడబోతున్నారు.
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: శిరీష అండి.
0: శిరీష గారు, ఎస్. టాపిక్ విన్నారా అండి?
1: విన్నాండి.
0: ఓకే అండి.
1: మనసాడకే అతిగా పడకే

0: दो, सुंदर पड़ के आने से मन साथ रे मन साथ पड़ के अतिगा आस पड़ के।
1: సూపర్ శిరీష గారు, చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే పదాక్షరిలో నేనిచ్చిన పదాలు మనసు, మంచు అండ్ మల్లె. సో ఈ మూడు పదాల్లో ఏ ఒక్క పదమైనా వచ్చేలాగా పాట పాడమన్నాను. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, వినేసేద్దాం ఏ పాట పాడబోతున్నారో. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: రేణుక అండి.
1: రేణుక గారు, ఎస్, పాడేసిస్తారా?
2: ఆ, పాడతాను. తెలుసున తెలుసున మనసుకి తొలి కదలిక, అతడిని మెలమెల్లగా.
1: సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. మీకు కూడా ఏదైనా పాటలు గుర్తొస్తున్నట్లయితే, మన శ్రోతలందరికీ వినిపించేలా పాడాలి అని అనిపిస్తున్నట్లయితే, యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323003030, 0402323482 1 అండ్ 0402970 4715. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:45 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో, బోల్డ్ అని బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ పదాక్షరి ఆడుకుంటూ. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట నుండి.
0: ఓకే, నరసింహారెడ్డి గారు టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం. బాగుందా మేడం?
0: ఓకే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ నా మేడం.
0: నైస్ అండి.
1: సిరిమల్లే పువ్వులెన్నవు, చిన్నారి పాపలెన్నవు.
0: ఓకే,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
2: హలో.
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
2: నమస్తే అండి, నా పేరు వినోద్.
0: వినోద్ గారు.
2: మూడు అక్షరాలు చెప్తారా?
0: మనసు, మనసు, మంచు అండ్ మల్లె.
2: మనసా మళ్ళీ మళ్ళీ చూసా, ఇల్లి గిల్లి చూసా, జరిగింది నన్నే సాధతగా, నా తొన్నే చూసా, నీతో నన్నే చూసా, నన్ను నీకు వదిలేసా.
0: సూపర్.
2: లోకంలో వారు ఎప్పుడో ముడివేశా, విడిపోతే విడిపోతే.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి వినోద్ గారు. ఎస్, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు?
3: గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: నా పేరు కౌశల్య, హిమాయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నా.
0: కౌశల్య గారు, ఎస్, పాడేసేయండి. అయితే
3: సత్య గారు కదా మీరు?
0: అవును.
3: ఎప్పుడు సత్యమే పలుకుతుంటారా?
0: అదే పలుకుతూ ఉంటానా? ఎస్.
3: అదే మళ్ళీ చల్ల వాట, మనసున్న మల్లెల మాలలోగనే, కన్నుల వెన్నెల డోలెలోగనే, ఎంత హాయి రే నిండెను.
0: సూపర్ అండి,
3: అంతకన్నా మనకి రాదు.
0: సూపర్ అండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇవాళ పదాక్షరిలో పదాలు మళ్ళీ రిపీట్ చేస్తాను. మనసు, మల్లె అండ్ మంచు. సో ఈ మూడు పదాల్లో ఏ ఒక్క పదమైనా వచ్చేలాగా పాట పాడాలి. మన శ్రోతలందరికీ మీ పాట వినిపించాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323000 0402323482 and 0402970471. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 7:53 అయింది. సో లెట్స్ టాక్ టు అవర్ లాస్ట్ లక్కీ 2 కాలర్స్ ఫర్ దిస్ హలో రెయిన్బో. హలో
1: హలో అండి.
0: హలో నమస్తే అండి, మీ పేరు?
1: అనిల్ కుమార్.
0: అనిల్ కుమార్ గారు, ఓకే అండి. సో ఏ వర్డ్ ఎంచుకున్నారు? ఇట్స్ ఓకే అండి, పాడేసండి.
1: మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తెల్లనిది, మన ప్రణయం అనుకుని మురిసి తిని అది విషమని వరకు తెలిసినది. ఓ ప్రియా, ఇంకొక పాట పాడొచ్చండి?
0: ఎస్ పాడేసేయండి తొందరగా.
1: మౌనమే నీ భాష ఓ మూగ మనస, కలపులు ఎన్నెన్నో కలలుగా సంతావే, కళ్ళలు కాగానే కన్నీరవుతావే. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. థ్యాంక్ యూ అండి.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. లేదండి, ఇప్పుడు మనకి ఈవినింగ్ ఉంటుంది హలో రెయిన్బో 7:00 to 8:00. సో మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
2: హలో
0: హలో
2: హలో అక్క.
0: నాన్న, ఎవరు మాట్లాడుతున్నారు? యశ్విత్. ఓకే, సో ఏ వర్డ్ మీద పాడబోతున్నావు? మనసా. ఓకే, పాడేసాయి.
2: తెలుసా మనసా,

0: తెలుసా మనసా, ఇది ఏ నాటి అనుబంధము.
1: ఎంత క్యూట్గా పాడుతున్నావు తెలుసా ఇష్మిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ టుడే. సో ఇవాళ హలో రెయిన్బోలో మనందరం పదాక్షరి ఆడుకున్నాం ఆన్

మనందరం పదాక్షరి ఆడుకున్నాం ఆన్ ద వర్డ్స్ మనసు, మంచు అండ్ మల్లె. బ్యూటిఫుల్గా ఆడుకున్నాం కదా, నాకైతే చాలా చాలా నచ్చేసింది. బోల్డ్ అని పాటలు వినేసాం, ఎంతోమంది కాలర్స్తో మాట్లాడాం. ఇప్పుడు ఈ సూపర్ ట్రాక్ తోటి లెట్స్ సే బై బై ఫర్ ది హలో రెయిన్బో ఫర్ ద డే. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్భవన్ విడుదల చేసింది. కేరళం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వీడి సతీశన్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళం ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేసే సతీశన్కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 24వ తేదీన జరిగే టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియం తాటికల్లు మేళాపై సోమజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తాటి నీరా బాటిళ్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు 10 సూచనలతో కూడిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి

తెలుగు విశ్వవిద్యాలయంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లెపాటలు పండుగ పేరిట ఈరోజు ప్రత్యేక జానపద విభావరి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు ధర్మయ్య బృందం ప్రదర్శించిన ఒగ్గు కథ తెలంగాణ మట్టి వాసన్ను, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించింది. ప్రముఖ జానపద సంగీత కళాకారుడు గడ్డం రమేష్ బృందం పాడిన పల్లె గీతాలు ప్రేక్షకులను ఉర్రుతలొంగించాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బానోతు హరిసింగ్ ప్రారంభోపన్యాసం చేయగా, ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎంఎస్ మహేష్, మార్కెటింగ్ హెడ్ టి ప్రసన్న, ఇన్ఛార్జ్ ప్రోగ్రాం హెడ్ సీమాకుమారి, ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:06 అంటే మనం ఉన్నాం మన కార్యక్రమం తెలంగాణలో. సో 8 నుంచి 9 వరకు మనం తెలంగాణ కార్యక్రమంలో తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. సో తెలంగాణలో ఇవాల్టి రోజున మనం తెలంగాణ హస్తకళల గురించి కొద్దిగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. తెలంగాణ హస్తకళలు పర్షియన్, మొఘల్ మరియు స్థానిక గిరిజన ప్రభావాల మేళవింపుగా చెప్పబడతాయి. ప్రాచీన భౌగోళిక గుర్తింపును ఇవి అనన్యంగా పొందినవి మన తెలంగాణ హస్తకళలు. సాంస్కృతికంగా పాతుకుపోయిన పద్ధతులకి తెలంగాణ హస్తకళలు ప్రసిద్ధి చెందినవి. ఈ సాంస్కృతికంగా పాతుకుపోయిన పద్ధతులు ఎలాంటి హస్తకళకి ఎలాంటి పద్ధతి వాడతారు, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్స్ వింటూ. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:17 అయితే అయిపోయింది. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన తెలంగాణ హస్త

కళల గురించి మాట్లాడుకుంటున్నాం. సో దానిలో భాగంగా మనం డెఫినెట్గా మాట్లాడుకోవాల్సింది పోచంపల్లి ఇక్కత్. ఈ ఫ్యాబ్రిక్ అనేది మనందరికీ ఎంతగానో ఇష్టమైన అండ్ తెలిసిన ఫ్యాబ్రిక్. సో దీనిలో ఇన్వాల్వ్ అయిన ప్రత్యేకమైన నేసే టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. పోచంపల్లి ఇక్కత్, దీన్ని టై అండ్ డై అని కూడా పిలుస్తారు. నేయడానికి ముందే ఈ డిజైన్ను దారంపైకి బదిలీ చేస్తారు. యునెస్కో టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మన భూదాన్ పోచంపల్లిలో ఈ చిట్కీ వస్త్రం ప్రసిద్ధి చెందింది. సో ఇది దీనిలో ఉన్న అత్యంత ప్రత్యేకత. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బాయ్. స్టూడియో క్లాక్లో సమయం 8:31 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన తెలంగాణ హస్తకళల గురించి మాట్లాడుకుంటున్నాం. గద్వాల్ హ్యాండ్లూమ్స్ తమ విశిష్టమైన నాణ్యమైన పట్టు మరియు పత్తి చీరలకు ప్రసిద్ధి చెందింది. ఈ చీరలు

ఎస్పెషల్గా ఒక యునీక్ టెక్నిక్ తోటి రెడీ అవుతాయి. అదే ఇంటర్లాకింగ్ వెఫ్ట్ టెక్నాలజీ. ఈ ఇంటర్లాకింగ్ వెఫ్ట్ టెక్నాలజీని మనం కుప్పడం అని కూడా అంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే, చీర మధ్య భాగాన్ని మరియు చీర పల్లూని విడివిడిగా నేసి ఆపై వాటిని కలపడం సాధ్యమవుతుందిట. సో ఎంత గొప్ప టెక్నాలజీ ఉంది కదా, మన ఏన్షియంట్ హ్యాండ్లూమ్స్ అయినప్పటికీ ఎంత గొప్ప టెక్నాలజీతోటి, యునీక్ టెక్నాలజీ. ఇందాకే మనం పోచంపల్లి గురించి మాట్లాడుకున్నాం, టై అండ్ డై అనే విధానంతో అది రెడీ అవుతుందని. అలాగే గద్వాల్ హ్యాండ్లూమ్స్కి వచ్చేసరికి దీనికి ఒక యునీక్ టెక్నాలజీ ఉంది, అదే ఇంటర్లాకింగ్ వెఫ్ట్ టెక్నాలజీ. ఇలా మరెన్నో తెలంగాణ హస్తకళల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:43 అయిపోయింది. సో ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన తెలంగాణ హస్తకళల గురించి మాట్లాడుకుంటున్నాం. దానిలో కూడా ఎస్పెషల్గా తెలంగాణలో ఉన్న డిఫరెంట్ హ్యాండ్లూమ్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అవి తయారు చేసే టెక్నిక్స్ని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సో దానిలో భాగంగా నారాయణపేట చీరలు ఎవరికి తెలియదండి? ఎస్, నారాయణపేట చీరలు వాటి మూలం సుమారు 400 సంవత్సరాల క్రితందట. సుమారు 1637 తెలంగాణలోని నారాయణపేట పట్టణంలో పుట్టిందే ఈ నారాయణపేట చీరలు. ఈ చీరలు సాధారణంగా పిట్ లూమ్పై తయారు చేయబడతాయి. ఇందులో మరింత మన్నిక మరియు సౌకర్యం కోసం ఇది కూడా ఇంటర్లాక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చీరలను తయారు చేయడం జరుగుతుందట. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్ నారాయణపేట హ్యాండ్లూమ్. సో పోచంపల్లి గురించి మాట్లాడుకున్నాం, గద్వాల గురించి మాట్లాడుకున్నాం, నారాయణపేట గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇలాంటి మరెన్నో యునీక్ టెక్నిక్స్ తోటి కూడిన మన తెలంగాణ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, హస్తకళలు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఇంకా మరెన్నో విశేషాల గురించి కూడా మన తెలంగాణ ప్రోగ్రాంలో ఎవ్రీడే ఈవినింగ్ 8 to 9 మధ్యలో మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ అబౌట్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ టుడే. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. ఈ సూపర్ సాంగ్స్ తర్వాత మనం మళ్ళీ రిమ్ చిమ్ హైదరాబాద్లో కలుసుకుందాం సరిగ్గా 9 గంటలకి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

దేని గురించి మాట్లాడుతున్నాను అంటే డిజిటల్ డీటాక్స్ గురించి. పడుకోబోయే ముందు కనీసం ఒక గంట ముందు వరకు అయినా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీలు ఇలాంటి లైట్ ఎమిటింగ్ అంటే స్క్రీన్కి సంబంధించినవి ఏదైనా దూరంగా పెట్టడం వలన నిద్ర క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు. సో వీటి వల్ల అంటే ఈ బ్లూ లైట్స్ వల్ల వచ్చే రేసెస్ వల్ల మనకి నిద్ర పట్టడం అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది, అండ్ అలా చూస్తూ పడుకోవడం అనేది కూడా మంచి హ్యాబిట్ కాదు అంటున్నారు నిపుణులు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ బ్లూ లైట్. సో డిజిటల్ డీటాక్స్ అనేది డెఫినెట్గా యూస్ఫుల్ ప్రక్రియే కాబట్టి మెల్లమెల్లగా అయినా దానికి అడాప్ట్ అవ్వడం చాలా చాలా మంచిది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ మన రెమ్ జిమ్ హైదరాబాద్లో. సో స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలైంది సరిగ్గా. అంటే మనం మన రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రాంలోకి అడుగు పెట్టేశామన్నమాట. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రాంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. సో దానిలో భాగంగా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్లూ లైట్. సో బ్లూ లైట్ అనగానే మనకి వెంటనే బ్రెయిన్లో చాలా విషయాలు ఫ్లాష్ అవుతూ ఉంటాయి, బికాస్ మనందరికీ బ్లూ లైట్ గురించి బాగానే తెలుసు కాబట్టి. సో

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:16 అయితే అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్లో నా లాస్ట్ మాటగా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ప్లానింగ్ అండ్ రిఫ్లెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, మరుసటి రోజు చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటిలో ఒక టాప్ 3 పనులను లిస్ట్ చేసుకొని వాటిని రాసి పెట్టుకోవడం వలన, అంటే ఇవి ఖచ్చితంగా నేను రేపు చేసేసేయాలి అని ఒక డైరీలో రాసి పెట్టుకోవడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందిట. అంటే ఆ పనిని నెమరేసుకుంటూ ఉంటాం కదా, ఆ ప్రెషర్ అనేది ఒక చోట రాసి పెట్టుకోవడం వలన తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. అండ్ దాంతోపాటు ఇవాల్టి రోజున మీకు జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ని, మంచి టైంని అనుకోండి, లేదా మంచి కాన్వర్సేషన్ అనుకోండి, ఒక్కసారి నెమరేసుకుని దాన్ని కూడా నోట్ డౌన్ చేసుకోవడం వలన ఇవాల్టి రోజుని చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా, సాటిస్ఫైయింగ్గా ఎండ్ చేయొచ్చుట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్లానింగ్ అండ్ రిఫ్లెక్షన్ నేను మాట్లాడాలనుకుంది ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో మీకోసం అయితే ఒక సూపర్ ట్రాక్స్ వచ్చేస్తున్నాయి. ఆ సూపర్ సాంగ్స్ ఎంజాయ్ చేసేయండి. అండ్ సరిగ్గా 9:30 నయరంగ్ స్టార్ట్ అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.